దండమధూపతీశ తత్తినివాస విభుమాకలు నాలిదరాపు శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం. నింద పత్ర వినివారి

తవ సుప్రభాతం ఋక్సామయాజుషముఖ శృతిభిః తదంతైః నిత్యం తుతాపి తవ రూప గుణాన విజ్ఞైః తేష్వేవ పూర్ణ వసతిః సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ నారి గిరిజే తవ సుప్రభాతం స్వామాగ్ని సూర్యనయన విధుకండన గభాగీరథి

భవతు ప్రభాతం సమ్మానుజ భుజ పరాక్రమ కీర్తి తేజోదానేన దేవగణ మాసనుష విశేష జ్ఞానం చ కల్పయసి తస్య జనస్య దుర్గే శ్రీకృష్ణ మారి గిరిజ తవ సుప్రభాతం తం కౌశ పుష్య సుదినేశ దదాగు సాయ యద్ భస్మతేన పరికల్పి

శరణం ప్రపద్యే శంఖచక్ర జలజాతి కదివ్యచింతై సంచింతిత సకల సిద్ధికరణ రాణా చాతు చ దేవతరు

విశేషవాసుకి ముఖైకి సర్పరాజైకి సుసేవితే బల్మీక నిలయే కృష్ణ సర్పరూపే సుమంగళం శాంతరాకాశ విభ్రాక్ష కామమీనాయ సాక్షిణీ సప్త కనిష్టాయై కృష్ణ మాజై సుమంగళ